బనానికి అమల్ బా చజ్బనా ఎరయి జిందగీ అను సామ్ చిక్నతి లాగా పెనే ఉత్నా సామ్ చిక్నత మాల్ దోలత్ యుత్నా పక్జీ నతి మిథే అను అమన్ మెత్నా మతంగ్ స్నింఖుమ్ చెన్నయంబు దుక్ బా యనెత్ మెన్ నకతు ఓదే పెనేవు యా ఓదే మాల్ దోలత్ పు నతి లాసెంగ్ మియూచా నత యని దు బో శిక్ దానే నతాలుషా సెన సక్ బిక్ పెహ్లా సక్ బిక్